ఓనము సంధి వేదనావకట ప్రబలము విద్యానుకూల విసనము ఓటుషీల్ యాక్టివ్ ప్లస్.